0: గారె గారె
1: గారె
0: గారె గారె
1: గారె
0: గారె
1: గారె
0: గారె
1: గారె
0: గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గారె గార

0: ఘోడా చతుర ఏక పేరైనా యా ఘోడా బోల్లా యా చతుర బోల్లా
1: ఎక్క చతుర నార కరకే సింగార ఎక్క చతుర నార బడి హోషియార మేర మన కే ద్వార యే ఘుసత జాత అప్నే హి జాల మే ఫసత జాత హమ మరత జాత అరే ఆయ్ ఆయ్ ఆయ్ ఆయ్ ఆయ్ ఆయ్ ఆయ్ చతుర నార బడి హోషియార కరకే సింగార మేర మన కే ద్వార ఫసత జాత।